0: ప్లాస్టిక్ మొత్తం అనుకోవడం ఇచ్చినాడ ఊరికి అక్కడ కొన్ని అక్కడ కూడా జనకూరడు అప్పుడు ప్లాస్టిక్ నిషేధం అనుకుగా అనుకున్నావు బజ్జీ పాంచరాజు ఊరి ఎరగల్లి ఇచ్చినప్పుడు మనతో ఇచ్చినా నమ్మకు ప్లాస్టిక్ నిజవాదుల నమ్మకు బంధం అనుకోలి
1: ఖండిత
0: అయితే నా నిజవాది నమ్మైతే పని పేరించిన గుర్తుంది మా సరకార పనులు సరకార నిషేధం అనుకు జీవనం ఉంది ప్లాస్టిక్ నిషేధ పనుకునే మాత్రం మన ముఖాల బలకే ఉంది ఉంది కుడల కుడల బలకే ఉంది నిషేధం అనుకు చేరండి అట్లనే మండలకుండా జనమ ఉంది నమ్మ జనకులు ఒట్టు చేసి నమ్మ కుంటుడు చీలని ఉంది ఆ ఉపయోగం అంతగా ఒక నమ్మకు ప్లాస్టిక్ అగత్యం
1: ఇస్తుంది
0: ఆ రీతి మనసుని ఇచ్చిన నమ్మకు ప్రతి ఒక్క లేకుండా ఒక నీరు డబ్బా ఇచ్చాయని నమ్మకు అంగడి
1: ఇచ్చినట్టు
0: దీనిలో అవులు మూడు దక్కదు అనగా నమ్మకు నీరు పడితే అవులు మూడు పాడు అబ్బా ఐదులో ఉంది అని పాపలు అబ్బా నమ్మ నీరు ఏతల అంటే ఏత నిరబడి నీరు ఎంచిన ఇష్టంలో నమ్మ ఇళ్ళు నమ్మ పతొండు ఓపిలా కావు ఎంత నమ్మకు ఉండగా నమ్మకు కైట్ ఎంజి దాచిపోండు అబ్బాగి చెప్తే నీరు మనుషులు నమ్మ కైట్ పోతాం ఇచ్చినట్టు వా ఉంచుకుందర ఓళ్ళ పరువులు ఇక నమ్మకు ఈ కుప్పిడు ఈ ప్లాస్టిక్ బాటిల్ ఎంచిన తిక్కు నుంచిన నీరు ఎంచిన ఉండా ఇట్లా కెమికల్ ఇచ్చిన ఆదిపుడు దాగేట పండ ఇచ్చిన నమ్మ శుద్ధ నీరు ఏటు తినవరు పండ్లే అయితే ఏం చేస్తే ఎంచిన హాల్ అది తిప్పుండవు మూడు నాలుగు తినక అయితే రీతి బదలాకుండు అంటే బాటిల్ పడుతున్న ఏంది నీరు అవి ఏటు సమయాలు అంచనే ఒరిపండు అవి అంచనే ఒరియోడు మాట దానిలో కెమికల్ పోదాకుండా అప్పుడు నమ్మ నమ్మకి నమ్మ ఆరోగ్యం నమ్మకు ముఖ్యంగా నమ్మ ఏ పని ఎంతో అంచనే ఏ పొల నమ్మ ఇల్లు అడిగిపోతుంది
1: ఖండిత ఖండిత ఎడ్డ విచార పండరు సతీష్ అన్న
0: నాకు ఆరోగ్యం ఎట్లా అంచనే నమ్మ ప్లాస్టిక్ ప్యాకెట్ కొనుగోలు నమ్మకు దిక్కుడు తీర్చుకుంటు అవ్వట్నుండి ఇళ్ళలో ఏ నెలలో కలిసి ఎందుకు అల్ప అర్జున పేరు చెప్పింది పోలి అవ్వట్నుండి బొండబోతుంది పోలి ఒక నా పని నమ్మకు నాకే నమ్మకు కాలేదు ఇచ్చినది కూరడు పండు కాలేదు నమ్మ నమ్మ బస్సు ఇచ్చింది నమ్మ కొడుతుంది బాధండి పండ నమ్మ పండుగలంచిన ఆరాధన నమ్మ ఉంది కూడు కుటుంబం వంచి మనుషుడు జనకులైనా ఉంది ఒగ్గట్లు ప్రతి బలం అంటుడు ఏం చెప్తాను ఐక్యోస్కరణి నమ్మ ఆచరణ ఇస్తాను నమ్మ ఆచరణ నమకు ఎద్దే ఎందు ఫల తీసుకోడు ఐక్యోస్కర నమ్మ ఆచరణ నమకు ఏ ఫల నమ్మ ఇంగ్లీష్ సైడ్ ఎఫెక్ట్ ఎందుకు అంటారంటే ఆ రీతి ఆయరపల్లి నమ్మ
1: ఆచరణ ఖండిత ఎడ్డ విచారణ పండరు మస్తు ఖుషి అండి సతీష్ అన్న పాతరగేంది సొల్మెల్ సొల్మెల్ లేపుకొర్నేక ಇದು ಸತೀಶ್ ಅನ್ನ ಕೈಯಾರದು ಪಾತಿರ ಅಂಚಿನ ಪಾತಿರ ಪಾತಿರ ಅಂಚಿನ ಪ್ರತಿ ಪಾತಿರ ನಿಜವಾದ್ಲ ಎಡ್ಡ ವಿಚಾರ ದಿಂಜದಿತ್ತಿನಂದು ಅದ ಪಂಡ ನಮ್ಮ ಏತ್ ನಮ್ಮ ಕಮ್ಮಿ ಮಲ್ಪನ ನಮ್ಮ ಗಳಸು ನಂಚಿನ ಓವೇ ಒಂಜಿ ವಸ್ತಿತ್ತೆ ಅವು ಎಡ್ಡತ್ತು ಪಂದ ನಮ್ಮ ತರಟಿ ಏಪು ಬರ್ಪುಂಡ ಐದು ಬಕ್ಕ ನಮ್ಮ ಗಳಸುನೇನು ಕಮ್ಮಿ ಮಲ್ತಂದಿತ್ತಿಂಡ ತನ್ನಿಂದ ತಾನೇ ಪೂರಲ್ಲ ಸರಿ ಆಪುಂಡು ಅವು ನೀರಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟದ ಆದಿಪ್ಪುನ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ನೀರು ಪರ್ಪು ನಂಚಿನ ವಿಚಾರಗಾದಿಪ್ಪು ಅಥನ ಪ್ಲಾಸ್ಟಿಕ್ದ ತೊಟ್ಟಿನ ಗಳಸು ನಂಚಿನ ವಿಚಾರಗಾದಿಪ್ಪು ಈ ಪೂರ ವಿಷಯಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು ಬಾರಿ ಪೊರ್ಲುಡು ಪಾತಿರ್ ಅಂಚಿನ ದುಮ್ಮದ ಬಿನ್ನಿರುಲ್ಲಿ ಏರ್ಪಂತೂಕ ಹಲೋ ನಮಸ್ತೆ
2: ನಮಸ್ತೆ ತುಳುಚಾವಟಿ ಘಟ್ಟಪುರಂಡೆ
1: ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ
2: ವಸಂತಣ್ಣ
1: ಕಾರ್ಯಕ್ರಮ ಎದ್ದುಕೊಂಡಿಲ್ಲ ಪನ್ಲೆ ವಸಂತಣ್ಣ
2: ಸೊಲ್ಮೆಲ್
1: ಸೊಲ್ಮೆಲ್ ಇರೆಗ್ಲ
2: ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಬಗ್ಗೆ ಮಾತೇರ್ಲ ಬಂದೇರಿ ಯಾನು ಅನ್ಕೊಂಡೆ ಮೇಡಮ್ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ನಮನೆ ನಮನೆ ಕೊನತ್ತದ నమ్మని అయిన తనలా బెందరు కాయకున్నాక బెందరు తమంటే దానికి పాడు బెందరు కాయకుండా ఒకటి నాలుగు జనకు మీయరాకుండు
1: ప్లాస్టిక్
2: ప్లాస్టిక్ తొట్టాడు మీంద తొట్టాడు అత్త బేకట తొట్టాడు ప్లాస్టిక్ వస్తేవాడు పాటలేవాడు ప్రతి ఉంజన్లా నమ్మ కొనత్ నుంచి పాడితే బెందరు దగ్గరకు పాడినా బెందరు ఉంది సో ఒకటి పెచ్చ నీరు కాయితే మీవాడి ఒక ప్లాస్టిక్ నమ్మ కజావు ఎంక మనసాపను మేడం ఎన్నో మనసు బేజారుండు నమ్మ కజావు కొనకునకులు బర్పేరే గ్రామ పంచాయతాడు జిల్లా పంచాయతాడు తాల పంచాయతాడు ఇంకా కజావును కొరిన నమ్మ అక్కడ కజావుదు కడమనుకోండి ఎన్నో మనసు బేజారుండు
1: మేడం
2: దాంట్లో అక్కడ కజావుకి ఏం పేరు నమ్మ అక్కడ కజావుదు కడమనుకో నేను అయితే నమ్మ కజావును నమ్మని ఇలా అరుమంటున్న దాన్ని అక్కడ సొత్తడుకుపోయి నమ్మలో
1: సొత్తడుకుపోతే
2: మన జమ్ముడు అనేవారు కజావు దక్క బతి కజావు కొందరు

0: కొట్లే అవి కొట్లే అసి కసా వసా వాడిని కజావుతు కట్టేదాయమని కొడవండి కొడుకునే చేయను కొనతో మూల యాన ఇలా వరకు ప్లాస్టిక్ చుట్ట జాలడవాడు గోళ్ళ బిల్కెరు కూడా పిలిపి నేరు పత్తండా తిండి ప్యాకెట్ ఆడు ఇంచిన ఆయన బిందు తెచ్చు వాళ్ళు చీర అది చుట్ట ఆ చీరలో పాడలే ఆయన అనుకు పిల్లారి మనకు అంత ప్లాస్టిక్ విసేట పాతు కజావ విసేటు నమ్మ జాగ్రత్త నమ్మని మనసు ఒక పిదే దక్కన వచ్చింది నమ్మ మిత్తు తోతు ఉబ్బి నమ్మోనే బుర్రని పిదాయి నమ్మ దక్కే నవ్వు నంకే గెలే చెప్తా పాప దక్కలే గెలే చెప్తా నంకే గెలే చెప్తా దక్కన ఎన్న
1: అభిప్రాయం సొల్మెల్లి సొల్మెల్లి వసంత అండి వసంతన్నె పంపించిన విచారంతో నగితే ఆయన రెడ్డ రీతి యోచన మల్పడాను ఒంజి పండేరు ప్లాస్టిక్ కజవు అయిన పురా దాయే కజవు పతన్ పోపిన క్లే కొరుపుని పండ పౌర కార్మికరు నమ్మ అక్కడ కజవు దక్కులు అని పనిపదులే అక్కడ పన్న కజవు దక్కులు బతారు అంత అండ్ అక్కడ పౌర కార్మికరు స్వచ్ఛ మల్పన అక్కడ అండ అక్కడికి దాయ కొరుపుని అంచ మల్పుని ఎడు నమ్మని విలేవారి మల్పొలి అత అంద ఆయన ఎంచ వారితి పండారు పండ విలేవారి ఎంచ మల్పుని పండు ప్లాస్టిక్ నువ్వు పొత్తాదు బెందు కాయ పొలి నమ్మంచి యోచన మల్పు ప్లాస్టిక్ పొత్త అండ బెందు షోకుడే కాయను అండ ఆ ప్లాస్టిక్ పొత్తావు నేడుదు నమకి ఏత్ ఆరోగ్యకు తొందర ఉండు పండు క్యాన్సర్ కారక అంశోలైట్ ఉప్పు నేర్దామన క్యాన్సర్ వరపు నంచిన సాధ్యతలో ఉండు అంచిన జాత ఉదాహరణలు పుర నడపు అని చదువునగా అయినాతి యోచన మలుపుగా ఎంచవిన విలేవారి మలుపుని పొత్తా వందే ఎంచ విలేవారి మలుపుని పంది అరు పరంపున విచార అంది కజవు దక్లే కజ ఇత పౌర కార్మికర్ బర్పేరే కజో నమ్మ కొరప్ప అక్కడికి అక్కడ నమ్మ కజవు కడే మల్పు అప్పుడు గజవ కొనప్పు నాకు నభేలే ఇంచిన గజవ కొరండ లాపుండు పంది అండ నువ్వు తూపుని పొందిన రడ్డ రీతి ఇట్లా యోచన మల్పుడు అప్పుడు విలేవారి పండు ఆయన పొత్తావు నంచినత్ ప్లాస్టిక్ను పొత్త అండ ఆయన దాపు నుంచిన అనాహుతలు మస్తు ఉండు ఆరోగ్యకి సంబంధపడ్డది మస్తు తొందరలు బర్పుండు అయిట్ దాదాపు అండి ఆ ప్లాస్టిక్ ఉప్పు నుంచిన క్యాన్సర్ కారక అంశంలు ఇప్పుడు ఉప్పు నేడు దావరా ఇంచిన ఉదాహరణలేతో నడుతున్నాం అమ్మ సుత్తముత్తలుగా ప్లాస్టిక్ దా కుప్పిన పొత్తావు నుంచి దాయపడిన బెంద్రకాయ ఉండు భారీ షోకుడే బెంద్రకాయ ఉండు మీ ఒలి భారీ షోకుడే బందు అండ్ అవిటి మస్తు తొందరే ఉండు చదువున గవిన యోచన మల్పుగా మస్తు ఖుషి అండి వసంత అన్న ఈ పనుపు నుంచిన విచారాలు వంజి విచారాలు ఆదిత్తుండలా అటు బెత్త బెత్త రీతి అర్థంలో బర్పును అండ్ ఆయన అతను పొత్తావు నుంచిన ప్రయత్నం మల్పొడ్చీరు ఎక్కడ పండరు సురుకే పండరు పొత్తావయ్యాను పొందమని పొత్తావొడ్చి బేత దాదండలు ఆయన వేలే వారి మలిపారు ఆపిన ఆయనతో సాధ్య ఆయనతో ప్లాస్టిక్ను గలసు నేను కమ్మి వెళ్తున్న భారి ఎట్టే పనుపు నుంచిన విషయం పనుందు నిఖిలెప్పు కొరలి పాత్రలి ఆజి మూజి ఆజి నాలుగు రెడ్డు సొన్ని నాలుగు వరంబ నాలుగు వరంబ ఈ వంజి సంఖ్యగా అంచనే కుడంజి బిన్నెరులు రేర్పంతో హలో నమస్తే నమస్తే నమస్తే సోల్మెలు నల్లక పనిలే పనిలే కార్యక్రమం ఎదుకొని అదే నమ్మ పాత్ర ఉంది వెళ్ళవా అంటే కమ్మి ఉంది ఇచ్చి మనపేరు విభాగం మల్పేరు అందు పండ రీసైకిల్ మనుపు నుంచిన కెలవంజి ప్లాస్టిక్లు ఉప్పు పండు ఆయన కుడవర గలసు నుంచిన ప్లాస్టిక్లు వైన్ మరుబళకె మలుపురి కెలవంజి ప్లాస్టిక్ కెలవంజి ప్లాస్టిక్ ఉండు మరుబళకె మలుపు నుంచిన ప్లాస్టిక్ కెలవంజి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అని పనిపేరు అందు పొత్తాయిర బల్లి నిజవాదు అయిట మస్తు తొందర లాపుడు పొత్త అండ హెచ్చరకు లేవంజి అభ్యాసం ఉండు పొత్తావు నుంచిన అదే మస్తు యోచన మల్పడా అప్పుడు ఈ విషయానికి సంబంధపడ్డది ఒక కుడంజి నమ్మ తప్పు మలుపు నల్లక దాదాపండి నమ్మ ఇళ్ళ బాకలకు మీను పొర పతొంది బర్పేరు కొతాండి మీను మారొంది పొర బర్పేరు నమ్మ దాదాపండి అక్కడ ప్లాస్టిక్ ఏనువా నమ్మ ఇళ్ళ పాత్ర ఉండు పాత్ర ఎట్లా పారదు కొరోలి అతే నమ్మ అక్కడ ప్లాస్టిక్ అవుల ఒంజి ఒంజి ప్లాస్టిక్ అత్ కూడా అవును బల్లి కుడంజి ప్లాస్టిక్ ఏనుంచిన ಅಂದ್ ಸಮಲ್ಪೊಲಿ ಅಂದ್ ಕೆಲವೊಂಜಿ ಓಲ್ ನಮಕ್ ಸಾಧ್ಯ ಆಪುಂಡ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕಮ್ಮಿ ಮಲ್ಪರೆ ಓಲ್ ಸಾಧ್ಯ ಆಪುಂಡ ಮಲ್ಪೊಲಿ ಅಂದ್ ಅತೇ ಅಂಚ
2: ಅಂದ್
1: ನಿಜವಾದ್ಲ ತಪ್ಪು ತೊಟ್ಟದ
2: ಪೇರನ್ನು
1: ಅಂದ್ ಈ ತಾಂಡ ದಾದಾತನ್ ಪಂಡ ಇತ ಬೊರಿನ ಇತ ಪೇರನ್ನು ಪತನ್ ಪೋರ ಪೆತ್ತೊಲೆ ಇಜ್ಜು ತುಲೆ ಓಲುಂಡು ಓಲ್ಲ ಇಜ್ಜು ಪೆತ್ತೊಲು ಇತ್ತನೆಲ್ಲ ಮಾರೊಂದುಲ್ಲೇರಿ ಪೆತ್ತನ್ ಸಾಂಕ್ಯರ ಆಪುಜಿ ಪಂದ್ ಅಂಚ ಅಂಚ ಅದು ಮಸ್ತ್ ಯೋಚನೆ ಮಲ್ಪಡ ಅಪ್ನ ಈ ವಿಷಯಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು ಅಂದ ನಿಜವಾದ್ಲ ಮಸ್ತ್ ಖುಷಿಯಾಣ ನಲ್ಲಕ್ಕ ಒಂಜಾತ ವಿಷಯ ತೆರಿಪಾಯರು ಸೊಲ್ಮೇಲು ಲೆಪ್ಪಕೊರ್ನೇಕ ಸೊಲ್ಮೇಲು ಇಂದು ನಳಿನಿ ಕೋಟೆಕಾರ್ ಲೆಪ್ಪು ಕೊಡ್ದು ಪಾತಿರರು ಒಂಜಾತ ವಿಷಯ ಪಾತಿರೀರು ಇನ್ನಿತಿ ಕಾರ್ಯಕ್ರಮದ ಒಂಜಿ ಒಂದೇ ವಿಷಯಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು ಪಾತಿರೊಂದಿಲ್ಲ ನಿಖಿಲ್ನ ಒಂಜಾತ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯ ಇನ್ನಿತಿ ಕಾರ್ಯಕ್ರಮದ ಪಾತಿರಲ್ಲಿ ಆಜಿ ಮೂಜಿ ಆಜಿ ನಾಲ್ ರೆಡ್ಡು ಸೊನ್ನೆ ನಾಲ್ ಒರಂಬ ನಾಲ್ ಒರಂಬ ಈ ಒಂಜಿ ಸಂಖ್ಯೆಗೆ ಅಂಚನೆ ರುಮದ ಬಿನ್ನಿರಲ್ಲ ರೇರ್ಪಂತೋಕ ಹಲೋ ನಮಸ್ತೆ
3: ನಮಸ್ತೆ ಮೇಡಮ್ ಜಯಪ್ರಕಾಶ್
1: ಜಯಪ್ರಕಾಶ್ ಅನ್ನ ಕಾರ್ಯಕ್ರಮ ಎದುಕೊಂಡಿಲ್ಲ ಪನ್ನ ಜಯಪ್ರಕಾಶ್ ಅನ್ನ
3: ಧನ್ಯವಾದ ಮೇಡಮ್ ನಾಗನ ಅಲ್ಪ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಬಳಕೆ ಮಲ್ಪನ ಬಲ್ಲಿ ಪಂಪಿನ ವಿಷಯ ವಿಚಾರ ಒಂಜಿ ಸರಳವಾದ ಪಂಪಿನ ಅಣ್ಣ ನಾಗೆ ಪರಪುನಗೊಂಡತೆ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಪರಪೆರ ಬುಡ್ಪುಜಿ ಸರಿಯಾದೆ ಒಬ್ಬ ಬಾಟಲ್ ಅಲ್ಲಿ ಪುರ ಆಯ್ತಾ ತರೇಕತಿ ಕಾಲ್ದಿನ ಆಯ್ತಾ ಬಾಲಗುತಿ ಕಾಲ್ದಿನ ಇಂಚಿನ ಪುರ ಉಂಡು ಅವು ಆ ಹಿಂಸೆ ಅನುಭವಿಸುಂಡು ಐಡ್ದು ಮಲ್ಲ ಶಾಪ ಬೋಡ ಜನಕ್ಲೇಗ ಅವೇ ಮಲ್ಲ ಶಾಪ ಪೂಜೆ ಮಲ್ತನಲ್ಲ ಪೋವಂದಿನ ಆತ ಮಲ್ಲ ಶಾಪ ಆತ ಆತ ಮಲ್ಲ ಮಟ್ಟುಡೆ ಎಂಕ್ಲು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಅನ್ನು ಬಳಕೆ ಮಲ್ತೊಂದಿಲ್ಲ ಅಂಚ ಮಲ್ತಿಜಿರ ಎಡ್ಡೆ ನಮ ನಮ ನಮ ಉರಿಯುರಿಯನೇ ಯಾನ್ ಮಲ್ಪುಜಿ ಪಂದ ಅಂಡ ಮಾತ್ರ ಸರಿಯಾವು ಅಂಚ ಅವೇ ಕುಡ್ಲದಕ್ಕಲು ಒಂದು ಜಾಗೃತಿ ಮೂಡಿಸಾವನ ಕಾರ್ಯಕ್ರಮ ಎಡ್ಡೆ ಬೇಲೆ ಅಂಚನೆ ಕ್ಯಾನ್ಸರಿನಿ ಮಲ್ಲ ಸಂಖ್ಯೆಡು ಒಂದು ವೈಜ್ಞಾನಿಕ ವರದಿ ವರದಿಲ್ಲ ಬಂತು ಅಂಚ ಬರಿಯರ ಕಾರಣ ಈ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಪೊತ್ತಾಯಿನಲ್ಲ ಅಂಚದಕ್ಕಾಗ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಪೊತ್ತವನ ಆತು ಮಲ್ಲ ತೊಂದರೆ ಬೊಕ್ಕ ಮೀನಿಗ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ನಮ್ಮ ವರಕಂತಿನ ಪ್ಲಾಸ್ಟಿಕ್ನೆ ನನರ ನನರ ಗಳಸೊಲಿ ಮೀನು ದಿಕ್ಕದ್ದೀನ ಗಳಸೊಲಿ ಬೊಕ್ಕ ಬೊಕ್ಕ ಬೊಕ್ಕ ಚೀಲಡು ಕನ ರಾಪುಜಿನಲ್ಲ ಮೀನು ಅಂಚ ಪುರ ಮಲ್ಪೊಲಿ ಇಂಚಿನ ಪೂರ ಮಲ್ತನ ನಾಗಲ ಎಡ್ಡೆ ನಂಕಲ ಎಡ್ಡೆ ಪರಿಸರ ಗೆಡ್ಡೆ ಇಂದು ಪೂರಿರ್ಲ ಆಚರಣೆ ಮಲ್ತನ ಎಡ್ಡೆ ಬಂದೆ ಅನ್ನ ಪಾತ್ಯರ
1: ಖಂಡಿತ ಖಂಡಿತ ಎಡ್ಡೆ ವಿಚಾರ ಸೊಲ್ಮೆಲು ಜಯಪ್ರಕಾಶ್ ಅನ್ನ ಅಂದ್ ಜಯಪ್ರಕಾಶ್ ಅನ್ನೇ ಪನ್ಪನಂಚಿನ ವಿಷಯ ಎಲ್ಲ ಅಂದ್ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಪೊತ್ತಾವಣೆಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ಪಾತಿರಿಯರು ಅವೈತ ಒಟ್ಟುಗೂ ನಾಗಾರಾಧನೆಡೆ ಬರ್ಪುನಂಚಿನ ಅಂಜತ್ ನಮ್ಮ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಬರ ಗಳಸೊಂದಿಲ್ಲ ನಾಗಗ ಪರತೊಂದು ಪೋಯರೆ ಸರಿತ ವ್ಯವಸ್ಥೆ ಬೋಡು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಪರತೊಂದು ಪೋಯರೆ ಅಪ್ಪ ಜಂಚನೆ ನಮ್ಮ ಗಳಸೊಂದಿನ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ದಾದ ಉಂಡಾಯ್ತ ಮುಚ್ಚೆಲ ಆತನ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಅವು ಪುರ ನಾಗಗ ಕೊರ್ಪುನಂಚಿನ ಒಂಜಾತ ತೊಂದರೆಲು ಹಿಂಸಾನೆ ಭವಿಸಾವುಂಡು ಐಡ್ದು ಮಲ್ಲ ಶಾಪ ಹೂಲ ಇಜ್ಜಿ ಖಂಡಿತ ನಮ್ಮ ಪ್ರಾಣಿ ಪಕ್ಕಿಲೆಗೆ ಮಲ್ಪುನಂಚಿನ ಉಪಕಾರಡು ಅವು ನಮ್ಮನ್ನು ನಮಕ್ ಎಡ್ಡ ಬನ್ಪುಣಿಗೆ ಅವೇ ನಮ್ಮ ಐಕ ಉಪದ್ರವ ಅಂತಂಡ ಐಕಲ ಬೇಜಾರ್ ಐಕಲ ಒಂಜಿ ಮನಸ್ಸು ಬನ್ಪುನ ಉಂಡತೆ ಒವೇ ಪ್ರಾಣಿ ಆದಿಪ್ಪು ಪಕ್ಕೆ ಆದಿಪ್ಪು ಐಟ್ಲ ನಾಗಗ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು ಇನ್ನು ನಮ್ಮ ಪಾತ್ರ ನುಪ್ಪುನಾಗ ನಾಗನ ಬಗ್ಗೆ ಇಟ್ಲ ನಮ್ಮ ಯೋಚನೆ ಮಲ್ಪುಡಾಯ್ಪುನಂಚಿನ ಸಂದರ್ಭ ಒಂದು ಅಂಚನೆ ಯಾನು ವಿಷಯನ ಕೊಡೊಂಚು ಪನ್ಪುನಿ ಪಂದಿತ್ತಂಡ ಅವೇಕ್ ಕುಡ್ಲ ಇತ ಪಂಡೇರ್ ಜಯಪ್ರಕಾಶ್ ಅನ್ನೇ ಪಂಡೇರ್ ಈ ಅವೇಕ್ ಕುಡ್ಲದಾಗ್ಲಿ ಅಂಬಾ ಮಹೇಶ್ವರಿ ಸೇವಾ ಟ್ರಸ್ಟ್ದ ಬಗ್ಗೆ ನಮ್ಮ ಅಶೋಕನ್ನೆಲ್ಲ ಪಂಡೇರ್ ಅಂಬಾ ಮಹೇಶ್ವರಿ ಸೇವಾ ಟ್ರಸ್ಟ್ ಅಂದೆತ ಒತ್ತಿಡ್ದು ಅವೇಕ್ ಕುಡ್ಲ ಪರಿಕಲ್ಪನೆದ ಅಡಿಟ್ಟು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಮುಕ್ತ ನಾಗರ ಪಂಚಮಿ ಪನ್ಪುನಂಚಿನ ವಿಶೇಷ ಅಭಿಯಾನನ ಈ ಸರ್ತಿ ಆಯೋಜನೆ ಮಲ್ದೇರ್ ನಾಗದೇವರನ್ನು ನಮ್ಮ ಅತ್ಯಂತ ಶುದ್ಧ ಆಚಾರಡು ಪೂಜೆ ಮಲ್ಪ ಅಂಚನೆ ದೇವರಿಗೆ ಅರ್ಪಿಸಿ ಪಿ ಸಾಮಂಚಿನ ಪೇರ್ದಾದೊಂಡ ಅವಿನ ಶುದ್ಧಾಚಾರ ಪಾಲನೆ ಮಲ್ತೊಂದೇ ಪತನ್ ಪೋಪುನಂಚಿನವು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕೈಚೀಲದ ಬದಲಾದ ಒಂಜಿ ಕುಂಟದ ಚೀಲನ ಉಪಯೋಗ ಮಲ್ಪುನಂಚಿನ ಒಂಜಿ ಆತ ವಿಷಯಕ್ಕೂ ಸಂಬಂಧಪಟ್ಟದ ಈ ಟ್ರಸ್ಟ್ ಹಿಡಿದು ಜಪ್ಪು ಮಂಗಳದೇವಿ ಬೋಳಾರ ಪಾಂಡೇಶ್ವರ ಅಂಚನೆ ಅತ್ತಾವರ ಸೇರ್ಲಕ ಕೆಲವು ಆ ಒಂಜಿ ಪ್ರದೇಶಗಳು ನಾಗಬನಕು ಅಲ್ಪ ಭೇಟಿನ ಕೊಡ್ದು ಅಲ್ಪ ತೂದು ಅಲ್ಪ ಒಂಜಿ ಕುಂಟದ ಚೀಲನ ವಿತರಣೆ ಮಲ್ಪನಂಚಿನ ಜಾಗೃತಿ ಮೂಡ ಒಂದುಲ್ಲಿರ್ ಎಂದೆಟ್ಟ ಒಂಜಿ ಸೀತಾರಾಮ್ ಜೆ ಪನ್ಪುನಾರಿ ಟ್ರಸ್ಟ್ದ ಪ್ರಮುಖರ್ ಆರಿಂದೆಂತ ಬಗೆಟ್ಟು ಪನ್ನೊಂದುಲ್ಲಿರ್ ಪಂಡ ಅಲ್ಪ ಕೈ ಚೀಲ ತಂಡ ಕುಂಟದ ಚೀಲನ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಚೀಲದ ಬದಲಾದ ಕುಂಟದ ಚೀಲನ ಉಪಯೋಗ ಮಲ್ಪನೆಟ್ಟು ಒಂಜಾತ್ ಅಭಿಯಾನನ ಮಲ್ತೊಂದುಲ್ಲಿರ್ ಅವೇಕ್ ಕುಡ್ಲಾ ಪನ್ಪುನಂಚಿನ ಪರಿಕಲ್ಪನೆದ ಅಡಿಟ್ ಈ ಒಂದು ವಿಷಯಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದೀನಿ ಪಾತ್ರನಲ್ಲೇ ಪಾತ್ರೊಂದು ಪೊರ್ತು ಪೋಯಿನೇ ಗೊತ್ತಾಯ್ತು ಡಾಕ್ಟರ್ ಗಣೇಶ್ ಅಮೀನ್ ಸಂಕಮಾರನ ಪಾತ್ರನಕ್ಕೆ ಏನೊಂಚಿನ ಪೊರ್ತುಲ ಆತಂಡ್ ಪೊರ್ತು ಕರೆಯೋನುಂಡು ಡಾಕ್ಟರ್ ಗಣೇಶ್ ಅಮೀನ್ ಸಂಕಮಾರ್ ಈ ನಾಗಾರಾಧನೆ ಬೊಕ್ಕ ತುಳುವೆರೆ ನಾಗೆ ಈ ಒಂದು ವಿಚಾರಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಪಾತ್ರೊಂದಿಲ್ಲರೆ ದಾದ ಪನೊಂದಿಲ್ಲರೆ ನೆಕ್ಲಿಕ್ಕೆ ಏನೊಂದು ಬಲ್ಲೆ ಒಂದು ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM ರಂಗ್ ರಂಗದ ಬದುಕು.

0: నిఖిల్కేనందులారి రేడియో సారంగ 107.8 FM ఇనిత తుళు కార్యక్రమకు నిఖిలిగ మాత్రిగ్ల మోకి దించి సొల్మెలు ఇంచిప సంత అలోషియస్ పరిగణిత విశ్వవిద్యానిలయ ముల్ప తుళుకూట అట్టన మల్తున ఆటిద పొలబు ఈ లేసిడ పాతెర్న బిన్నెర్ డాక్టర్ గణేష్ అమిన్ సంకమార్ తుళు జనపద విద్వాంసెర్ అర్న పాతెరన కేనందు బర్క
1: బరి పుర్లుడు ఉదిపనాండు తుళుకూట అలోషియస్ తుళుకూట ఆ యానములో ఇరువ వర్ష ఉప్పున గల ఎడ్డె రీతిద బేలె మల్తోంది ఇత్తండు వర్ష వర్ష పొస పొస జవనీరనికి ఆ బర్పేరు అల్ప ఎదురుడు బన్నగానే ఉరబడుతుండు ఉరబడుతుయ్య ఎంకులు ఒక నమ తుళువేరు ఉపయోగం అల్పునంచిన కృషి బతుకుడు ఎంచెంచి నేను ఉపయోగం అల్పుడు అంచితి నేను మాత్రం అల్ప ఎదురుడు పొగ్గునగానే దీతారు ముల్ప పొగ్గునగ బెల్లానీరు కొరియారు అల్ప దాదనమత ఉండు యానీ నీ పనుడాయిన దాదాందుకేండా నికులుంజి మనస్సుడుంజి ప్రశ్న పాడోనోడు ఒవ్వే ఉంజి సంస్కృతిడు ఉంజి సంప్రదాయుడు ఉంజి ఆచరణే ఉంజి పర్బ అవేను మల్పునెత్త ఉద్దేశ దాదా పంపినేన నికల్ల మనస్సుడు నికులు ఎందునోడు యానుంజి 4 వర్షద పిరవు ముల్పనే బెసెంట్గు ఉంజి తుళుకూటద ఆటిగి లెత్తుతేరు అవులు స్టాల్ ఇత్తుడు పూర బెతబేత రీతిద ఉన్పిన తిన్పిన పూర పుల్కట్టె నోకట్టె ఎడుదు పతిన చెన్నెమని ఎడుదు పతిన పత్రట్టె ఎడుదు పతిన పూర తుళుట్టు కెరెంగద పూలుడుదు పతిన పూర స్టాల్ మల్తుంది ఇది ఐక్ మినిచర్ పాడుదు మరి పుర్లు మల్తుంది బుల్పు పొత్తాదు దీదిత్తేరు ఉంజి స్టాల్కి పోదు ఇంచెనే అనిది అకల్న కాన్సెప్ట్ దాదకేండ ఇని కల్న ఆటిద పొలబు పొలబు పండ దాదా పరిచయ అకల్న అనిద కాన్సెప్ట్ బ్యూటీ ఆఫ్ ఆటి యానించి ఉంజి స్టాల్డ్ పోదు కేండే వాట్ యు నో అబౌట్ ఆటి ఐక ఆ పొన్ను ఉంజి పండు పొన్ను మగలు ఆటి మీన్స్ ఆటి సార్ ఆటి మీన్స్ ఆటి ఇతే పండుతుంది రెండు మూడు సార్తి ఒక ఆటి పండ దాదాందు పండారు ఐకాయి యాన్ ఐకాత్ర నికల్డ కేను దాదకేండా నమైని మడాలు కట్టువా తట్టి కొడుపు కట్టువా బెతబేత తిండి మల్పువా తిన్ప పత్తువ పూర మల్పువ ఐత పిరవుడుదు ఐత అర్థ దాదా పంపినే నమ తెరియొంజందాండ నమ మల్తినంచిన ఆచరణకి బిల ఉప్పుజి ఇనిత జోకులేగు ఆటి బండ దాదా సోన బండ దాదా అందు గొత్తు జిదాయందు బన్నగా ఇల్లడవేని కల్పాది జీరు ఇల్లడవేని కల్పాది జీరు అంచా ఆ బ్యూటీ ఆఫ్ ఆటి అత్తవు నిజవాదు ఆటి బ్యూటీ ఆవరే అప్పల సాధ్య ఆటి తుళువెరెన ఉంజి తింగులు తుళువెరెన ఉంజి తింగులు ఆ ఉంజి తింగులను ఇని దాదాతనందుకేండా ఆటి మల్ల పర్బద లెక్క మళ్ళీ తొందులేరు ఆటి పండ భారీ మల్ల పర్బ అంది ఇని ఆటి ఒడిముట్టాతనందుకేండా ఉంజి కాలుడు ఏం పంపి నేను సరికేన్లే ఉంజి కాలుడు ముళిత్త మాడుడు ఉండ్యద మాడుడు ఉండే పండించిన బైత్త మాడు బై ముళి బేతిన మాడుడు మరియలోడు ఆటి తింగోళ్ళు మూజిదిన కర్ర దిక్కెలుగు పోవందినంచిన ఇల్లలేడు మూజిదినవులు అటిలు మల్దిన మల్పందినంచిన ఇల్లలేడు ఇట్టినంచిన ఆటి అవి ఎంచినందుకేండ అకలిగి వనసుగు అరిజ్జపగా ఉనరే అరిజ్జి ఇనిత్త నికలిగితే అరి పండ అరి ఒల్తు బర్పినింది నికలే గొత్తుప్పందు అరి ఆపినంచిన ఆ మూల ఎంచిన నికలే గొత్తుదాంతినంచిన కాలోగు నమ్మ బైద అకులు మూజిదిన అటిలు మల్పందినంచిన ఆ కాలుడు పెలకై తిందుదు రచ్చ తిందుదు గూంజి తిందుదు తొప్పు తిందుదు తొజంకు తిందుదు కెరెంగి తిందుదు బతుకొంది తినంచిన కాల బంగద కాల ఆండ యాను నికళ్ళ ఉంజి ప్రశ్నకేనువే బతుకుడు సుఖ పండదాదా సంతోషు పండదాదా పండ ఏరెగి సరీట్ బడవాపుడు ఆ బడవు ఏ ఆపినాత్ ఆయనాత్ మళ్ళా ఆ సుఖత్తాయ బేరే బేతయ్యర్ల ఇచ్చి ఏరెగి బడవ ఆపుజి ఆయనాత్ మళ్ళా దరిద్రదాయ బేతయ్యర్ల ఇచ్చి ఇని ఏరెగిల బడవు జితులేగే మాత్రే తిందు బతుకున కులేవుపు నీని మాత్రే బయ్యడు ఈతు మాత్రే కాండే ఈతు మాత్రే దాయగు షుగర్గు బీపీగు ఐక్ నెక్ ఒట్టుగు మాత్ర దితుందే బతుకునంచిన ఆ కాలుడు నమయిని ఉప్పునగా ఈ ఆటిద ఆచరణే ఉందొంజి ఆచరణ అత్ ఉంది అన్ని కలే పని ఉందులే ఉందో ఆచరణ అత్ ಆಟಿ ಪನ್ಪಿನವು ಒಂಜಿ ಬದುಕು, ಒಂಜಿ ಕಾಲದ ಬದುಕು ಬೊಕ್ಕೊಂಜಿ ಕಾಲುಗಾನಗ ಆಚರಣೆ ಆಪುಂಡು, ಅವೊಂಜಿ ಫ್ಯಾಷನ್ ಆಪುಂಡು. ಇನಿ ಅಂಚ ಆತಿನಂಚಿನ ಪೊರ್ತುಡು ಇಂಚಿತ್ತಿನ ಶಾಲೆ ಲೇಡು ಯೂನಿವರ್ಸಿಟಿ ಲೇಡು ನಮ್ಮ ಜಾಗ್ರತೆ ಮಲ್ಪುಡು ಇಂಚಿನ ಅಂದ್ಕೇಂಡ ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿ ಹಾಳಾವಂದಿಲೆಕ ತೂವನ್ನವು ನಮ್ಮ ಕೆಲಸ. ಅವು ತುಳು ಬದುಕಾದುಪ್ಪು, ಕೊಂಕಣಿ ಬದುಕಾದುಪ್ಪು, ಅತ್ರ ಬೊಕ್ಕೊಂಜಿ ಭಾಷೆದಾದುಪ್ಪು. ಒಂಜಿ ಕಡೆಟ್ಟೆ ಭಾಷೆ, ಬೊಕ್ಕೊಂಜಿ ಕಡೆಟ್ಟೆ ಸಂಸ್ಕೃತಿ. ಭಾಷೆ ಬೊಕ್ಕ ಸಂಸ್ಕೃತಿ ಒಂಜೇ ರೀತಿಡವು ಪೋಪಿನ. ಇನಿ ನಮ್ಮ ಐತ ಜವಾಬ್ದಾರಿ ನೀನು ನಿಕುಲು ಮಲ್ತೊಂದುಲ್ಲಾರೆ. ಜೋಕುಲು ಒಟ್ಟುಗು ಸೇರಿದ ತುಳುಕೂಟದಕಲು ಆ ಜವಾಬ್ದಾರಿ ನೀನು ಮಲ್ತೊಂದುಲ್ಲಾರೆ. ನಮ್ಮ ಆಟಿಡು ದಾದ ಮಲ್ಪೋಲಿ ಒಂಜಿ ತಿಂಗಳು. ಒಂಜಿ ತಿಂಗಳದ ಆಟಿಡು ಪತ್ತು ದಿನ ನಂಜಿ ಕಳೆಪಿನಂಚಿನ ಬೇಲೆನು ಮಲ್ಪುಣಿಗೆ. ಆ ಆಟಿದ ಆ ಅಕಲು ತಿನ್ನೊಂದಿತ್ತಿನಂಚಿನ ತೊಪ್ಪು ತೊಜಂಕ ಪೂರ ನಮ್ಮ ಜೂವದ ನಂಜಿನ ದೆಪ್ಪುಣಿಗೆ ಪತ್ತು ದಿನ. ಬೊಕ್ಕ ಪತ್ತು ದಿನ ಬಡವಾಪಿನಂಚಿನ ಫುಡ್ ಲೇನು ಉಣ್ಪು ತಿನ್ಪುನು ಅಕಲು ದಿತ್ತನೊಂದಿತ್ತೇರಿ ಬಡವಾವುಡು ಜೂವಗು ಸರಿ ಬಡವಾವುಡು. ಅಕೇರಿದ ಪತ್ತು ದಿನ ಮುಪ್ಪದಿನೊಟ್ಟು ಅಕೇರಿದ ಪತ್ತು ದಿನ ಜೂವಗು ದಾತು ಕೂಡು ನಂಚಿನ ರೋಗ ನಿರೋಧಕ ಶಕ್ತಿ ಸೇರು ನಂಚಿನ ಜೀವಶಕ್ತಿ ದಿಂಜಾವು ನಂಚಿನ ಫುಡ್ಡು ನಕುಲು ದೆತೊನೊಂದಿತ್ತೇರಿ. ಈ ಮುಪ್ಪ ದಿನೊಟ್ಟು ಅಂಚಿನ ಬೇಲೆ ಅಲ್ಪ ಆವೊಂದಿತ್ತುಂಡು. ಅಂಡ ಇನಿ ನಮ್ಮ ದಾದ ಮಲ್ಪುವ ಪನ್ಲಿಗೆ ಆ ಮುಪ್ಪ ದಿನ ದೆತೊನೊಂದಿತ್ತಿನಂಚಿನ ಆ ಫುಡ್ಡುನು ಆಟಿದ ಒಂಜಿ ದಿನ ಮಲ್ತದ ಆಟಿದ ಪೊಲಬು ಮಲ್ತದ. ಆ ಮುಪ್ಪ ದಿನೊಟ್ಟು ಒಂಜಿ ಅಯ್ಯವ ಅಜಿಪ್ಪ ಬಗೆ ಆಕಲು ಪಲ್ಲೋಡಿ ಹಿಡಿದು ಪತಿನ ಅವು ಪತ್ರೊಡ್ಡೆ ಮುಟ್ಟ ಅಜಿಪ್ಪ ಬಗೆತ್ತ ರೀತಿದ ಉಣ್ಪು ತಿಂಪುನು ಮಲ್ತದ ತಿನ್ನೊಂದಿತ್ತೀರಿ. ಆ ವೈಟ್ ಕಜಿಪ್ಪು ಬರು, ಆ ತೀಪೆದಡ್ಡೆ ಬರು, ಗಂಜಿ ಬರು, ಒಂದು ಪೂರ ಬರ್ಪುಂಡಾಯ್ಟು. ಅಂಡ ಇನಿ ನಮ್ಮ ಆ ಅಜಿಪ್ಪ ಬಗೆ ಒಂದೇ ದಿನ ಮಲ್ತದ ತಿಂದದ ಮನದಾನಿ ಬೊಕ್ಕ ಆಗ ಪಿದಡ್ರಿಚ್ ಆಗ ಲೂಸ್ ಮೋಷನ್ ಶುರು ಆಗ್ಬೋದು. ಆಟಿದ ಕೂಟೋಗು ಪೋದು ಐಗ ಅಜಿಪ್ಪ ಬಗೇನು ಇಂಚಿಡ್ದು ಮೆತ್ತದ ಗಂಜಿಲ ತಿನ್ಪೆ, ಆ ಮೆತ್ತದ ಗಂಜಿ ತಿನ್ಪೆ, ಪತ್ರಡ್ಡೆ ತಿನ್ಪೆ, ಹುಲ್ಕಟ್ಟೆ ತಿನ್ಪೆ, ನೋಕಟ್ಟೆ ತಿನ್ಪೆ, ಕೆರೆಂಗದ ಪೂಲ್ ತಿನ್ಪೆ, ಅಂಚಿಡ್ದು ಒಂಜಿ ನಾಲ್ ಬಗೆ ಎತ್ತ ಕೋರಿದ ಐಟಮ್ ಕೂಡ ಮಾತೇನು ಒಟ್ಟುಗು ತಿಂದದಾನಾಗುಂದು ಇಂಚಿನ ಬಂಜ ಕಂಜ. ಆ ಬಂಜಿ ಒಟ್ಟುಗು ಹಾಳಾದ ಹಾಳಾಪಿನಂಚಿನ ಪರಿಸ್ಥಿತಿಗೆ ನಿಭಾಯ್ದಣ್ಣು. ಎಂಕಲ್ನ ಊರುಡು ಮುಲುಕಿ ಸುರತ್ಕಲ್ ಆ ಪ್ರದೇಶದಲ್ಲಿಡ ಮಲಮಲ್ಲ ಆಟಿ ಮೂಜಿ ಸಾವಿರ ಜನ ಸೇರು ನಂಚಿನ ಮೂಜಿ ಸಾವಿರ ಜನ ಸೇರುಣು ಕುಡುತ್ತ ಸಾರು ಐಟು ಕೂಡ ಪಾಡುಣು ಮೆನು ಪಾಡುಣು ಇಂಜಿ ಮುಪ್ಪ ಬಗೆತ್ತ ಮೆನು. ಆ ಕುಡುತ್ತ ಸಾರಿಡ್ದು ಪತಿನ ಒಂದೇ ಕುಡುತ್ತ ಚಟ್ನಿ ಮುಟ್ಟ ಉರ್ಪೆಲ ರೀತ ಉಪ್ಪು ಮುಟ್ಟ ಪೂರ ಐಟು ಪಾಡ್ನಾಗ ಬಾಯ್ಡು ನೀರು ಬರ್ಪುಡು. ರಚ್ಚದ ಗುಂಜಿದ ಚಟ್ನಿ ಇಂದು ಬಂದಾಗ ಬಾಯ್ಡು ನೀರು ಬರ್ಪುಡು. ತಿಮರೆ ಚಟ್ನಿ ಬಂದಾಗ ಬಾಯ್ಡು ನೀರು ಬರ್ಪುಡು. ನೀರು ಬರ್ಪುಣು ಒಂದು ಪೋದು ಅವಳು ತಿಂದದು ಬತ್ತಿನ ಮನದಾನಿ ಉಂಡತ್ತ ಮುಕುಲು ತೊಜಂಕ್ ತೊಪ್ಪು ಒಂದು ಮಲ್ದಿನಿ ಹೆಂಚಿನ ಗಿಜಿ ಗಿಜಿ ತಪ್ಪುದ ತೊಪ್ಪು ಕಂತದ ಕಜಿಪ್ ಮಲ್ದಿನಿ ಏರ ಕಂತು ಕೊರ್ಪೇರು ಏರ ಇಲ್ಲಾಡ್ದು ಮಲ್ತ ಕಂತು ಕೊರ್ಪೇರು. ಆ ಗಿಜಿ ಗಿಜಿ ತಪ್ಪುದ ತೊಪ್ಪು ನಿತ್ಯ ಮಿನಿ ಯಾನಿ ನೀ ತಿಂದದು ಪಾಯ್ಡ ಬೊಕ್ಕ ಹಿಂಗೆ ನಾಲ್ಕು ದಿನ ಪಿದಡ್ರಿಚ್ಚಿ. ಆ ರೀತಿದ ಪರಿಸ್ಥಿತಿ ಬರ್ಪುಡು ಐಕಬೋಡಾದ ನಮ್ಮ ಆನೆ ಹಾಕಲು ಮಲ್ದಿನಂಚಿನ ಹೆಂಚಿನ ಮತ ಹಾಕಲು ತಿನ್ನೊಂದಿತ್ತೇರು ಅವೇನು ಹಾಕಲು ಆರೋಗ್ಯಗೂ ಬೋಡ ಅದು ತಿನ್ನೊಂದಿತ್ತೇರಿ. ನನ್ನೊಂಜಿ ಅಗತ್ಯದ ಪಾತ್ರದಾದ ಕೇಂಡ ತುಳುವೇರು ಮಲ್ಪುನಂಚಿನ ಪ್ರತಿಯೊಂಜಿ ಆಚರಣೆಡೆ ಆ ಜನಪದ ಆಚರಣೆಡೆ ವಿಜ್ಞಾನ ಉಂಡಾಯ್ಟು ಮನೋವಿಜ್ಞಾನ ಉಂಡು ವಿಜ್ಞಾನ ಉಂಡು ಮನೋವಿಜ್ಞಾನ ಉಂಡು ಜನಪದ ಉಂಡು ಭಾಷೆ ಉಂಡು ಆಯ್ತ ಒಟ್ಟುಗೂ ನಂಬಿಕೆ ಉಂಡು. ಈ ಐನೇನು ಪತೊಂದು ಅಕುಲು ಪೋವೊಂದುಲ್ಲೇರಿ ಅಕುಲಾನಿ ಪಾಲೆದ ಕೆತ್ತದ ಕಷಾಯ ಪೊಕ್ಕಡೆ ಬರ್ತಿಜೇರೆ ಐಟೊಂಜಿ ವಿಜ್ಞಾನ ಉಂಡು. ಖಾಲಿ ಪಾಲೆದ ಕೆತ್ತದ ಆಟಿದ ಮಾಸದ ಆನಿದ ಪಾಲೆದ ಕೆತ್ತದ ಒಂಜಿ ಪಾತೆರು ಉಂದಾಂಡ ಒಂಜಿ ಗಂಟೆ ಪೊರ್ತುಬೋಡು ಯಾನ್ನಿಗಲೇ ಸೂಕ್ಷ್ಮವಾದ ಪನಿಪುಣು ಉಂದಾಂಡ ಪ್ರತಿಯೊಂಜಿಯನ್ನ ಅಕುಲು ಜೀವ ವಿಜ್ಞಾನ ಹೊಡೆದು ಪತಿನ ಮನೋವಿಜ್ಞಾನ ಮುಟ್ಟ ಯೋಚನೆ ಮಲ್ತದೆ ಅಕುಲು ಆಚರಣೆ ಮಲ್ತೊಂದಿತ್ತೇರಿ. ಅಕಲೆಗವು ಆಚರಣೆ ಅತ್ತು ಅಕಲೆಗವು ಮರ್ದ್ ಆಟಿ ತಿಂಗೋಲು ಪನ್ಪಿನವು ಒಂಜಿ ಮರ್ದ್ ಇತ ನಮ್ಮ ಮುಸ್ಲಿಂ ಸಮುದಾಯಡು ಉಪವಾಸ ಕೊಲ್ಲುವೇರು ಪಾಸ ಕೊಲ್ಲುವೇರು ಹಿಂದುಲೇಡು ಕೆಲವು ದಿನ ಪಾಸ ಕೊಲ್ಲುವೇರು ದಾಯದು ಪಾಸ ಕೊಲ್ಲುವೇರು ಅಂದ್ಕೊಂಡು ಆರೋಗ್ಯಕ್ಕೂ ಬೋಡ ಅದು ಪಾಸ ಕೊಲ್ಲುವೇರು ಆರೋಗ್ಯಕ್ಕೂ ಬೋಡ ಅದು ಪಾಸ ಕೊಲ್ಲುವೇರು ಒಂಜಿ ದಿನ ಪಾಸ ಕೊಳ್ಳು ಉಪವಾಸ ಕೊಳ್ಳು ಅಂದಾಂಡ ಬೊಕ್ಕ ಜೀವಗು ಎಡ್ಡೆ ಧಾತು ಕೂಡುಣು ರೋಗ ನಿರೋಧಕ ಶಕ್ತಿ ಹೆಚ್ಚಮಲ್ಪರೆ ಹಾಕೋಣ ಅಪಗ ಆಟಿ ಒಂಜಿ ತಿಂಗಳು ವರ್ಷದ ಪದರಾಡು ತಿಂಗೊಲುಗು ಬೋಡುತ್ತಿನಂಚಿನ ಜೀವಸತ್ವನು ಕೊರ್ಪಿನಂಚಿನ ತಿಂಗೊಲು ಆಟಿ ತಿಂಗೊಲಾದಿತ್ತಂಡು. ಆ ಒಂಜಿ ತಿಂಗೊಲ್ದ ಉಪವಾಸ ಅಕಲೆಗೆ ಅವು ಅನಿವಾರ್ಯ ಉಪವಾಸ. ಅಕ ಅಪಗ ಬಂಜಿಗೆ ದಾನ್ ತಿನ್ನಕ್ಕೆ ಬೋಡಾದ ಕುಲ್ ತೊಪ್ಪು ತಿಂತೀನಿ, ಬಂಜಿಗೆ ದಾನ್ ತಿನ್ನಕ್ಕೆ ಬೋಡಾದ ಕುಲ್ ಪೆಲಕಾಯಿ ತಿಂತೀನಿ. ಇತ್ತನೇಲೆ ಒಂಜಿ ತುಳುವೆ ಪೆಲಕಾಯಿ ಕಂತದ್ದು ಒಂಜಿ ಅರಿತ ಮುಡಿತಂಚಿನ ತುಳುವೆ ಪೆಲಕಾಯಿ ಹಳೆಂಗಡಿ ಹಿಡ್ದು ಪಾವಂಜೆ ಮುಟ್ಟ ಚೇಳಾರ ಮುಟ್ಟ ತುಂಬೊಂದು ಬತ್ತದು. ಇಲ್ಲಡೆ ಬಂದಾಗ ಎನ್ನ ಕಣ್ಣು ತೋಜು ಇಡೆ ಮುಟ್ಟ ಪೂರ ಮುರ್ಕುದಿತ್ತು ನಾವು ತುಳುವೆ ಪೆಲಕಾಯಿ ಮಂಡೆ ಉಲಾಯಿ ಬೋತುನಾಯ್ತ. ಅವು ಸಾಧಾರಣ ಒಂಜಿ ವಾರ ಮುಟ್ಟ ಯಾವುಂಡು ಗಟ್ಟಿ ಮಲ್ತದ ಗಾರಿಯ ಮಲ್ತದ ತಿಂದದು. ಇನಿಮಿನಿ ಆ ತುಳುವೆ ಪೆಲಕಾಯಿನ ತಿಂದಾಂಡ ಎಂಕೆ ತಿಂದಾಂಡ ಎಲ್ಲ ಆಸ್ಪತ್ರೆಗೆ ನೋಡವು ದಾಯಗೆ. ಇನಿತ್ತ ನಮ್ಮ ಆ ಸಾಮಾಜಿಕ ಆ ಜೀವನದ ವ್ಯವಸ್ಥೆ ಅಂಚ ಅದು ಪೋತುಂಡು. ಕೃಷಿ ಬದುಕಿಡು ಬದುಕೊಂದಿತ್ತಿನಂಚಿನ ಆ ತುಳುವೇರೆ, ನಂಬಿಕೆದ ಪ್ರಪಂಚದ ನಡುಟ್ಟು ಬದುಕೊಂದಿತ್ತಿನಂಚಿನ ತುಳುವೇರೆ, ಈ ರೀತಿದ ಸಂಪ್ರದಾಯಡು ಬುಲೆಯದು ಬೈದೇರಿ. ನೆಟ್ಟು ತುಳುವೇರಿ ಎಂದು ಬಂದಾಗ ಅವು ಜಾತಿ ಮತ ಧರ್ಮನು ಮೀರ್ದಿ ನಂಚಿನ ಒಂಜಿ ವ್ಯವಸ್ಥೆ. ಮಾತೆರ್ಲ ತುಳುವೇರು ಮಾತೆರ್ಲ ತುಳುವೇರು ಒಂಜಿ ಧರ್ಮಗೂ ಸೇರಿದಿಜಿ ಈ ಮಣ್ಣು ಐಕ್ ಒಂಜಿ ಧರ್ಮದ ಆ ಬಣ್ಣ ಇಜ್ಜಿ. ನಂಗೆ ಬೀಜುನ ಗಾಳಿ ಪೊತ್ತುನ ಅರಳುನ ತೂ ಅತ್ತಂದಾಂಡ ನಮ್ಮ ತಿನ್ಪಿನಂಚಿನ ನುಪ್ಪು ಅವು ಮಣ್ಣಿಡ್ದೇ ಬರ್ಪಿನಿ. ಅವೊಂಜಿ ಪೊರ್ಬುಲಾದುಪ್ಪು ಸಾಯ್ಬೇರಾದುಪ್ಪು ಭಟ್ರಾದುಪ್ಪು ಅಕುಲು ಮಲ್ತಿನಂಚಿನ ಆ ಬೇಲೆ ಅವು ಇಡೀ ಆ ಮಣ್ಣದ ಬೇಲೆ ಮಣ್ಣದ ಸತ್ವನ ಅಕುಲು ದೆತ್ತದ ಕೊರ್ಪಿನವು. ಅಂಚಾದು ಜಾತಿ ಮತ ಧರ್ಮ ಉನೇನು ಬುಡ್ದು ಮೀರ್ದಿ ನಂಚಿನವು ನಮ್ಮ ತುಳು ಬದುಕು. ಆ ಪನ್ಪಿನೇನು ನಮ್ಮ ಹಿರಿಯರು ನಂಕು ತ್ವಜಪ್ಪಾದು ಕೊಡ್ತೇವೆ.

0: క్రమ అంతా అంచనా ఎత్తిందా దేవుడి నుంచి ఆశీర్వాదం, ఒక జనకుల ఆశీర్వాదం, మాత ఆత్మలైన ఆశీర్వాదం ఇంకెత్తిన ఎనిమిట కష్టం అంది ఓళ్ళ ఎత్తుదని గురి తీసావి వా గల్లికి పండాలి కానీ స్కూల్ పండి మనలో కుదారు అవి సంపాదన పనిపరే నువ్వు ఆ జన్మ
1: నమస్కారం. నమస్తే
2: సార్.
1: నమస్తే పూర్ణిమా. పూర్ణిమా
0: నమస్కార అక్క.
2: మండా ఇత్తద కాలం చేతను మండా నరమణి నరమణి కర్తకిర్పున టైం ఉండే ఇరినంచినట్లు అప్రూఫ్ ఆచరిచ్చ సాయం అనుకున్న మనస్థితి దాకలు భార్య డెబ్బై
0: అయితే
2: అనాథం బందత్తు మరణ టైం ఉండ్లతులే ఇల్లాల దాకలేక బేజాడిపోయారు అక్కలేక ఎలా కట్టు పురా గొత్తు అంచిన టైం ఉండు పురా ఇరు అవి పూరా ఆనేట ఉంది అంత పన్న చెప్పేంత భార్య ఖుషి అది
0: శ్మశాన పోయి కొల్లి దక్కు వారు క్రమం
2: పత్త జన ఎడ్డావాడు పండ ఖండిత
0: శ్మశాన పోయి కాకలేని కుళ్ళు ఉండదు ఆ దాయక కొల్లి దక్కున క్రమం లాస్ట్ కొల్లి దక్కున బరుడు శ్మశాన పోయి జన శ్మశాన ఇల్లాడే నీరు కొడుదు ఇల్లాడదే
1: పోడు
0: అంచ టైమ్ బరిపేరు వేలే పోయి రెండు అంచ బంది అల్పల్ప.
1: నమస్కారం.
3: ನಮಸ್ಕಾರ. ಯಾನ ಶುಭ ಪೂರ್ಣಚಂದ್ರ ಪಂಡದ್ದು
1: ಪಲ್ಲೆ ಪಲ್ಲೆ ಪಾದಲ್ಲ ಮೇಡಮ್
3: ಯಾನ ಉರುವದಾಲೆ ಉರು ವೇಗ ಬೇಲ
1: ಪಲ್ಲೆ ಪಲ್ಲೆ ಪಾತೆ
3: ಎಂಕ್ಲ ಉರ್ದೊಂದ್ ಯಾರು ಕಾರ್ಪೊರೇಟರ್ ಅದ್ ಮಸ್ತ್ ಎಂಕ್ಲಿ ಖುಷಿ ಉಂಡು
1: ಅದೇ
3: ಪಂಡ ಓ ಬೇಲೆ ಪಂಡಲ ಆರು ಉಂತುದು ಮನ್ಪವೇರ್ ತಾಳ ಬೇಲೆ ಇತ್ತು ನಂಚ
1: ನಿಂಚಿನ ಕುಲ್ ತಿಕ್ಕು ಜೇರ್ ಅದೇ ಬಾರಿ ಕಮ್ಮಿ
3: ಇಜ್ಜಪ್ಪ ಓಲ್ಲೇಜ್ಜಿ ಪಂಡ ಎನ್ನ ಆಕ್ಚುಲಿ ಪಾಂಡೇಶ್ವರ ಅಲ್ಪಲ ಅಂಚೆತ್ತಿಜೇರು ಎಂಗ್ಲ ಉರುವ ಬತ್ತಿ ಬಕ್ಕ ಗೊತ್ತನ್ ಕಾರ್ಪೊರೇಟ್ ಏತ್ ಎಡ್ಡೆ
0: ಉಲ್ಲೇರ್
3: ಇಲ್ಲದ ಬೇಲದಲ್ಲ ಉಂತದ್ ಶೋಕ್ ಮನ್ ಪದ ಉಟ್ಟಿರ ಅರ್ ಬೇಲಿ
1: ಅದೇ ಅರ್ನ ಬಗ್ಗೆ ಯಾರು ಎನ್ನ ದಿನ ಅರಿಯತ್ತದೆ
0: వర్ష ముట ఆ రోడ్ ఉడుపునెత్తారు అప్పుడు జల్లి గల్లుడు పోదు రోడ్ అంచె ఎత్తున్నావు ఆ సమయ ఎంకల దాళమని పరి దానిలో భారీ పున్నది పున్నది డ్రైన్ ఎద్ద బేల అయింది అక్కలు బర్సానగా రోడ్ ఆల్ అప్ ఆ టైం డాక్లే మంత్ గారు అవి భారీ ఖుషి అవుతున్నారు
1: ఇతే ఇతే ఎంచ ఐదు వర్ష ఆండ్ ఎంచ ఏనుడు కొంచెం సంతృప్త భావన ఉండ
0: ఖండితం ఖండితం ఖండితం ఎంక ఎంక బంద దాళ అత్తందా సమాజానాన్ని గుర్తిస్తుంది అతే యాన్ ఇంక మంచి జనమల్లే చిన్న ఉల్లి మన్పోడు అందులో సమాజానాన్ని ఇన్ని ముట్ట బుద్ధి కొడుతుంది ఓళ్ళైనా స్టేజ్ గౌరవ కొడుతు ఇన్ని ఏతో సన్మానపురం అంత తిన సంఘ సంస్థలు అది ఇళ్ళ దగ్గర పోనాలని చెంది అన్న బలే కుల్లే ఏంటంటే అభిమానుడు తుపేరు అవి ఇంక మస్తు కుస మళ్ళా సంపాదన అవి ఏ దగ్గర మంత్రులు రావద్దు కాసు ఇన్ని కనపిన వెళ్ళే మన పేరు కాసు మంతే అంచవని పుదారు మన పేరు ఆపుజాతి అప్పమ్మేనా సృష్టి మంత దేరు జనకులే సేవ మలుపు అక్కడ పూర్వ ఆశీర్వాద అప్పమ్మన అక్కడ ఎత్తుదు ఎత్తు ఖుషి ఎత్తు దేరుంది అవి ఇత్తలేను అమ్మ భార్య అండ లాస్ట్ ఉంటాల పని మర నాన్న పిదైబాత్ దాన్ని కొడప నీరు దీవి అని ఇత్తారు నీది లైబల అమ్మ ఎత్తారు అరే
1: గొత్తాము పోడ్చి
0: వంతజారు అవో పిదాయి దగ్గర పనిపేరు ఆయ గణిస వైద్యం మా గవ్వడే పోతే ఎక్కడ అప్పుడు పని ఆ మరణ దగ్గర లేవండి అప్పగారప్ప పిదాయి ఉంది కొడపన నీరు అంచినప్పుడు అమ్మంతుంది తిన
1: ఎవరు కాల్ లేదంతు నమస్కారం.
4: హలో సార్ నమస్తే.
1: నమస్తే పని నీరు
4: మాత్రీలా
1: సతీష్ కాపికాడ్
0: నమస్కారం.
1: గణేశన్
4: నమస్తే.
0: నమస్తే
4: దేవర్ మెచ్చిన కెల్స మంత్రారు సార్ మాతేరి ఖుషితో బేలే సార్
1: అదే
4: నల్లాతీరగ నూపు నంచిన అవకాశ దేవేరు వదగాడు తొందెంకల
0: ఖండిత ದೇವರ ಆರೋಗ್ಯ ಕೊರಿಯಡ ಸತೀಶಣ್ಣ ಪೋಸ್ಟಿಕ ಬೇಲೆ ಮಲ್ಪ
1: ಅತಿ ಸತೀಶಣ್ಣ
4: ನನ್ನ ದುಮ್ಮಗಳ ಇರೆ ಇಂಚನೆ ಬರೋಡು ಇರೆ ದೇವರ ಅವಕಾಶ ಮಲ್ಪಕರು
1: ಸೊ ಇತ್ತದ ಕಾಲೋಡು ಇಂಚನೆ ಗುಲ್ ತಿಕ್ಕುನ ಬಾರಿ ಕಮ್ಮಿ ಅತಿ ಸತೀಶಣ್ಣ
4: ಅನ್ನು ಸರ್
1: ಬರೆಡೆ ಬಾದರ ಬಂಡ ಸರ್
4: ಯಾನೆ ಅಪಲ ಸಾರಂಗ ಡುಪ್ಪ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್
1: ಓ ಅಂದ ಅಂದ ಗೊತ್ತುನು ಗೊತ್ತುನು ಗೊತ್ತುನು ಕೇನೊಂದು ಪುಲ ಇಂಚನೆ ಥ್ಯಾಂಕ್ ಯು
4: ಮೇರಂಗಲ ಬಾರಿ ಆತ್ಮೀಯ ಸರ್ ಆತ್ಮೀಯ ಸರ್ ಅಂದ್ರೆ ದಿನನಿತ್ಯ ತಿಕ್ಕುನಾರ್ ಬೆನ್ನ ಕಣ್ಣಾರ ತೂವೊಂದಿಲ್ಲ ಬೇಲೆ ಪೂರಲ
1: ಅತೆ ಅಂದ ಅಂದ
0: ನೀ ದೇಶ
4: ಬಾರಿ ಬಾರಿ ಇಂಚನ ಕಾರ್ಪೇಟ್ ಏರ್ಲಪ್ಪ ಏರ್
1: ಅತೆ ಅವಂದ ಅವಂದ ಅವಂದ ಅವರ್ ಸರ್ ಚನ್ನ ಥ್ಯಾಂಕ್ ಯು ಖುಷಿ ಅಂದ
4: ಆತ್ಮೀಯ
1: ನಂದ ಎಸ್ ಇಂಚ ಪ್ರತಿರಣ ಸಹಕಾರ ಈ ವ್ಯವಸ್ಥೆ ಅಡ್ಡಾವಡು ಇತ್ತಂಡ ಅದೇ ಓವೇ ನಮ್ಮ ಜಾತಿ ಧರ್ಮ ಒಂದು ಪಕ್ಷ ಓನ ತುಯರಜ್ಜಿ ಎಂದನ ಕೊಂಜ ಪಕ್ಷದ ಆಪನ ಐದು ಬುಕ್ಕನ ಮಲ್ಪುರ ಜನ ಕೆಲಸ
0: ನಮ್ಮ ಸೇ ನಮ್ಮ ಮಲ್ಪಡಿ ಏರ್ಲಾವಡ ಅರೆ ವಾ ಸಮಾಜದ ಜಾತಿದಲ್ಲ ನಮ್ಮ ಕ್ಲೇಬೋದು ಸ್ಪಂದನೆ ಕೊರುಟು ನಮ್ಮ ಧರ್ಮ ನಮ್ಮ ಧರ್ಮ ನಮ್ಮ ಓರಿಪಾವು ಆ ಧರ್ಮದ ಅರ್ಬತ್ತೆ ಹೆಂಕ್ ಬೇಲೆ ಮಂತೆ ಅಕ್ಲೇಡ ನಮ್ಮ ಅಪ್ಪದಾರ ಅಕ್ಲೇ ಖುಷಿ ಅವ ನಮ್ಮ ಐಟ ಭೇದ ಭಾವ ತುಯರ ನೆಂಚಿ ಯಾನ್ ಇಟ್ಟು ಮುಟ್ಟಲ್ಲ ಅಂಚೆ ಅಂಚಾದ ಎಂಕ್ಲೆ ಗಂಜಿ ಓಲು ತುಂಡಲ್ಲ ಅಂಜಿ ಜನಕ್ಕಲು ಎನ್ನುವಂಥದ್ದು ರಜ ಅಡ್ಡೆ ಎನ್ನುವಂತ ಕಷ್ಟ ಉಂಡು ಕಷ್ಟ ಇತ್ತನಲ್ಲ ಅವೇನು ಫೇಸ್ ಮಂತ ಒಂದು ಫೋನ್ಲ್ಲ ಹೆಂಚಿನಲ್ಲ ಎರಡಲ್ಲ ಇನ್ನಿ ಮುಟ್ಟ ಕೈ ನಟ್ಟಿನ ಜನ ಅತ್ತೆ ಏತಿ ಕಷ್ಟ ಇತ್ತನ
1: ಇತ್ತ ಗಣೇಶನ ಕಾರ್ಪೊರೇಷನ್ ಇಜ್ಜಿತ್ತೆ ಅದೇ ಇತ್ತೆ ಐದು ವರ್ಷ ಆಯ್ ಬುಕ್ ಇತ್ತೆ ಇಲೆಕ್ಷನ್ ಕಾತಂದು ಪೂರ ಟೈಮ್ ಇತ್ತೆಲ್ಲ ಲೆತ್ತಂದು
0: ಫೋನ್ ಮಂತಂದು ಉಳ್ಳೇರು ಪೂರೈಕ್ಲ ನಂಗೆ ಫೋನ್ ಮಾನ್ಪೇರು ಬಣ್ಣ ಜನಕ್ಕೆ ಗೊತ್ತು ಜೊತೆ ಕಾರ್ಪೊರೇಟರ್ ಆರೇ ಬಂದು ಹೆಂಗ್ಲೇನೇ ಫೋನ್ ಆಣಲ್ಲ ಇತ್ತಲ್ಲ ನಾವು ವೇಲೆ ಹಾಕ್ಲೇ ಒಟ್ಟಿಗೆ ಸ್ಪಂದನೆ ಗೊರೊಂದುಲ್ಲ ಮಲ್ಲ ಮಲ್ಲ ಇತ್ತನ ಅಧಿಕಾರ ಡಾಕ್ಲೇಡ ಪಾಂಡಿದ್ವಿ ಮನ್ಪ ಒಂದುಲ್ಲ ಅಡ್ಡ ಹೆಂಗ ಸಪೋರ್ಟಬಲ್ ಅದುಲ್ಲೇ ಅಧಿಕಾರಿ ನಕ್ಲು ಮಂತ ಹೆಂಗಿನೊಟ್ಟಿಗೆ ಫೋನ್ ದೇ ಪುನಃ ಇಟ್ಲ ಅವಡು ಇಟ್ಲ ಅವಡು ಎನ್ನ ಫೋನ್ ಕೂರ ದೆತ್ತದೆ ನಂಗೊಂದು ಸಹಕಾರ ಮಂತುಕರು ಜನಕ್ಕೆ ಪೂರ ನಮ್ಮನೆ ಅತ್ತೆ ನಮ್ಮ ಕಾರ್ಪೊರೇಟರ್ ಇದ್ದಿನ ಆಯ್ನೆಟ ನಮ್ಮನೆ ಚೆನ್ನಟ್ಟ ಪೋಪೆ ಅನ್ ಮಲ್ಪೆ ಆಪಿನೇನ್ ಪೂರ ಮಂತು ಕೊರ್ಪೆ
1: ಸೊ ಕೆಲಸ ಎಲ್ಲ ಮಂತು
0: ಮಂತೊಂದಿಲ್ಲ ಟೆಂಪೋ ಇತ್ತಲ್ಲ ಏನೊಂದಿಲ್ಲ ಎಲ್ಲಿ ಎಲ್ಲಿ ಬಾಡಿಗೆ ಬರ್ತಾನೆ ಪೋಪೆ ಆಯ್ತ ನಾಡುಟ್ಟು ಫೋನ್ ನೋಡಿ ಅಕ್ಲೆ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಆಗೊಂದು ಮಂತೊಂದಿಲ್ಲ
1: ಸೊ ಇಲ್ಲಡೆ ಮತ್ತೆ ಈ ಒಂದು ಕೆಲಸಕ್ಕೆ ಮತ್ತೆ ಸಪೋರ್ಟಿವ್ ಇಲ್ಲ
0: ಸಪೋರ್ಟ್ ಇಲ್ಲ ಅದು ಇತ್ತಲ್ಲ ಅಂತೇಳಿ ಮಗೆಲ್ಲ ಆತೆ ಮಗೆಲ್ಲ ಒಂದು ಡಬ್ಬೆ ಎಲ್ಲ ಎಡುಲ್ಲ ಇತ್ತು ತಂಚ ಆಯ್ನೆಟ್ ಹೆಂಗೆ ಒಂಚೂರು ಇಲ್ಲದಕ್ಕೆ ತೊಂದರೆ
1: ತೊಂದರೆ ತಂಚ ಓಕೆ ಇಂಜಿ ಕಾಲ್ ರೂಲ್ ಇರಿಯರ್ ತೂಕ ನಮಸ್ಕಾರ
5: ನಮಸ್ತೆ ಸರ್ ಜಯಪ್ರಕಾಶ್ ಇಕ್ಕೂರು
1: ಪಾತಲ್ಲಿ ಜಯಪ್ರಕಾಶ್
5: ಸರ್ ನಮಸ್ತೆ
0: ಸರ್ ನಮಸ್ಕಾರ
5: ಸರ್ ಇನ್ನಿ ಕಾರ್ಪೊರೇಟರ್ ಬಂಡ ಕಮಿಷನ್ ಕಾಪುನ್ ಹಾಕಲು ಸುಳ್ಳು ಆಶ್ವಾಸನೆ ಕೊರ್ತಿನ ಹಾಕಲು ಇಂಚಿನ ಪೂರ ಸೆಟ್ ಜನಕ್ಕಲಿಗೆ ಬರ್ಪುನ್ ಸೆಟ್ ವಿಚಾರಲು ಕಾರ್ಪೊರೇಟರ್ ಫಂಡನೆ ಅಂಚಿನಲ್ಪ ಇರ್ನ ಅಂಚಿನ ಬೇಲೆ ಅವು ಈರ್ ಪಂಪಿನಿ ಬಂದತ್ತಿ ಲೋಕನೆ ಪಂಪಿನ ಬೇಲೆ ಇರ್ನ ಬೇಲೆ ಬಾರಿ ಎಡ್ಡೆ ಬೇಲೆ ಮಲ್ತೊಂದಲ್ಲ ಸರ್ ಇರೆಗೆ ಎಡ್ಡೆ ಅವಡು ತುಂಬುದ ದಿನೊಟ್ಲ ಇರೆಡ್ದು ಮಸ್ತ್ ಸೇವೆ ಅವಡು ಮಸ್ತ್ ಜನಕ್ಕಲಿಗೆ ಮೇಯರ್ ಆತಿನ ಒಂಜಿ ಸೌಭಾಗ್ಯ ಇರೆಗೆ ಬರಡೆ ಕುಡ್ಲದ ಮೇಯರ್ ಇರೇನೆ ಇರಡ ತೂಪಿನ ಅಂಚಿನ ಎಂಕ್ಲೇ ಪೂರ ಒಂಜಿ ಸೇವೆ ಕೊರ್ಪಿನ ಅವಕಾಶ ತಿಕ್ಕಾಡು ಬಂದು ಎನ್ನಡ ಆಶಯ ಸರ್
0: ಖಂಡಿತ
1: ಪಂಡೇರ್ ಸೊ ಗಣೇಶನ್ ಮೇಯರ್ ಅವಡು
0: ಎಂಕ್ಲಲ್ಲ
1: ಆಶಯ ಅವ್ವೆ ದಯಪಂಡ ಜನಕ್ಕಲಿಗೆ ತುಲೆ ಈ ವ್ಯವಸ್ಥೆದ ಉಲಾಯ್ಡೆ ಓಲ್ಲ ಸರಿಜ್ಜಿ ವ್ಯವಸ್ಥೆನೇ ಸರಿಜ್ಜಿ ಎಂದು ಮನಸ್ಸಡ್ ಬಂದಾಗ ಒರಿಯ ನೇರಾಳ ತೂನಗೆ ಎನ್ನುಡ ಇಜ್ಜಿ ಈ ವ್ಯವಸ್ಥೆ ನಟ್ಟು ಒರಿಯಾಂಡಲ್ಲ ಸರಿ ಉಳ್ಳಿರತ್ತ ಅಂತ ಕೆಲವರ ಎನ್ನುಡ್ದು ಅವು ಮಸ್ತ್ ಅಗತ್ಯ ಸೊ ನನ್ನಲ್ಲ ನಂಕು ರಾಜಕಾರಣದ ಮಿತ್ ಅತ್ತ ನನ್ನಲ್ಲ ನಂಕು ಕಾರ್ಪೊರೇಷನ್ದ ಕಾರ್ಪೊರೇಟರ್ ನಕ್ಕೆಲ್ಲ ಮಿತ್ ಒಂಚೂರು ವಿಶ್ವಾಸ ಒರಿಯೋಡು ಇತ್ತಂಡ ಅದಕ್ಕೆ ಕಾರಣ ಕೆಲಂಚಿನ ನಂಬಿಕೆ ಜನನಿಗೆ ಕಾಲ್ ಮತ್ತು ಒಂದು ಅಗತ್ಯ ಒಟ್ಟಾದ ಗಣೇಶನ ಬೇತೆ ಬೇತೆ ರೀತಿ ಬೇತೆ ಬೇತೆ ಮರಗಿಲ್ಲಿ ಕೆಲಸ ಮಂತೊಂದಿದ್ದಾರೆ ನನ್ನ ಓಳ್ಳ ಮನಸ್ಸಲ್ಲಿ ನನಗೆ ಭಾರಿ ಮಲ್ಲ ಆಲೋಚನೆ ಶ ಎಂದು ಒಂದು ಕೆಲಸ ಮಲ್ಪರ ಆಯ್ ಜತ ಅಂದಲ್ಲ ಇತ್ತಿನ ಕೆಲಸಲು ಬಾಕಿ ಇಲ್ಲ ನಾವು ಊರುಡು
0: ಕೊಂಚ ಆಶ್ರಮದ ಒಂದು ಆಸೆ ಇತ್ತು ವೃದ್ಧೇರಿನೊಂದು ವೃದ್ಧಾಶ್ರಮ ಮಲ್ಪಡು ಪ್ರಾಯದಕ್ಕೆ ತೂಡು ಉಳ್ಳೆ ತೂಪೆ ಇತ್ತ ನಾಲ್ಕೈದು ಜನ ತೂವನ್ನು ಉಳ್ಳೆ ಅಕ್ಲೆ ಅಕ್ಲೆ ನಿಲ್ಲಾಡ್ಬೋದು ಅಕ್ಲೆ ದಾಲ ಕೊರೊಂದು ಮತ್ತೊಂದು ಸಾಂಕೊಂದು ಉಳ್ಳೆ ನಾನೊಂದು ವೃದ್ಧಾಶ್ರಮ ಬೋರ್ಡು ಅಕ್ಲೇನೊಂದು ಸಾಂಕೊಡು ಅಕ್ಳೊಟ್ಟಿಗೆ ಉಪ್ಪೋಟು ಒಂದು ಒಂದು ಭಾರಿ ಆಸೆ ನನ್ನದಾದ ನನ್ನ ನಮ್ಮ ಆಸೆ ಪೂರ ದೇವ್ರ ನಡಪ ಎರಡ ಖಂಡಿತ ಒಂದು ಅಂಚಿನಂಜಿ ఎట్లా బుడిది పోయాడు ఇంకో ఇంటూ దాకా.
1: సో ఇన్న వార్డ్ వ్యాప్తి మంతా భారీ ఎడ్డంది ఎన్ను ನಮ್ಮ ಜೊತೆ ಗಣೇಶ್ ಕುಲಾಲ್ ಅವರು ಇದ್ದಾರೆ. ಬೇರೆ ಬೇರೆ ಸಂಗತಿಗಳನ್ನು ನಮ್ಮ ಜೊತೆ ಹಂಚಿಕೊಳ್ತಿದ್ದಾರೆ. ಬೇರೆ ಬೇರೆ ಸಂಗತಿಗಳು ಮತ್ತು ಪಟ್ಟಣದಲ್ಲಿರೆ ಒಂದು ಕಡೆಯಲ್ಲಿ ನಮಗೆ ಅವರ ಮಾತುಗಳು ಸ್ಫೂರ್ತಿ, ಅವರು ಮಾಡುವಂಥ ಕೆಲಸಗಳು ನಮಗೆಲ್ಲರೂ ಕೂಡ ಮಾದರಿಯಾಗುವಂಥ ಕಾರ್ಯದಲ್ಲಿ ಅವರಿದ್ದಾರೆ. ನಿಜವಾಗಿ ಒಂದು ಸಮಾಜಮುಖಿ ವ್ಯಕ್ತಿತ್ವ ಅಂತ ನಾವು ಗುರುತಿಸುವಂಥ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ನಮಗೆ ಅವರು ಕಾಣ್ತಾರೆ. ಇನ್ನು ಕೂಡ ಮಾತಾಡ್ತೇನೆ, ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಒಂದು ಸಣ್ಣ ವಿರಾಮವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ತೇನೆ. ಕೇಳ್ತಾ ಇರಿ, ಇದು ರೇಡಿಯೋ ಸಾರಂಗ 107.8 FM.